నుంచి ఊరితో పగ్గ పగ్గు నుంచి ఉధారు ధారుతో పద్దరు వారి ఊరితో అగ్గ పగ్గు నుంచి ఉధారు ధారుతో తుచి నక్రచి తల్ కరి బస్ హల్ మజ గుల్లా బాచే పుల్లా గుల్లా బాచే పుల్లా మజ